0: FM 93.5, FM 93.7, La Kanda, Radio ITN.
1: Havasa to nae benare vesai.
2: Lukaya, mare vede ne uni. Dokki ki wale mare memory lost kila.
3: Memory lost? Call the doctor. Yaar sunnadi?
2: మమ్మ కిరికి బుణ్య అయ్యా సీని వెళ్ళి ముక్కు తట్టపై విడుకురని అయ్యా మాట
3: సూపర్ డాక్టర్ ని డాక్టర్ హరియటం కీల తీయనాలి
4: హినా వెవి సింధు అన్న FM 93.5 FM 93.7 హందేవి హతర వెద్ది ట్యూన్ కరలా తీయగన్న
5: Evening Drive with Chomit and Charu.